తగ్గించు కలంబార మోహమూలి మా కాళీరాయి, తగ్గించు కలంబార మోహమాలి మా కాళీ, నీలంగ దోహోన్ పలసికి చుకాలత మసలి గుడి పాదో కా.